వాళ్ళకి హౌస్ వాళ్ళు తెప్పించుకుని వచ్చాను స్వామి. తాపనీయులు కావండి కలూరు, ఎవరు కావండి కలూరు, తాపనీయండి కలూరు, ఊళ్ళు కావని తాపనే మాతోమాన ఊళ్ళతో పెట్టవరు మావ్యోడు ఆండవరే ఎంగలకు దారతో ములవరాయు ఆండవరే నల్ల స్థానాధిపతికలాయు ఎందడత్తడత్తూడియ వాణ్య కుటుంబ స్వామి ఆశీర్వాదత్తి కుటుంబ స్వామి పిల్లత్తి కుటుంబ స్వామి కదశినాకులు నిక్రవాళ్ళ స్వామి ఊళ్ళ కాబట్టి వెళ్ళపడుతున్న స్వామి ఉడియంగలెల్లాం పెరగట్టం పెరగట్టం బాధ్యతలెల్లాం ఆశీర్వాదమాక మారటం స్వామి కావండి కలు వెళ్ళతి కుటుంబ స్వామి ఆశీర్వాదతి కుటుంబ స్వామి తగపనే కుటుంబంలో ఆశీర్వాదతి కట్టలేను స్వామి ఎవరు కావండి కలు వెళ్ళాం ఇది కలిసిన అందరూ ఊరు కావండి తగపనే పోన ఊళ్ళు అందరే మరొకటి మా అందరూ కట్టపడవరండి మరి చూపిన స్వామి ఊళ్ళు మనమే ఆశీర్వదికపడవండి మరి స్వామి సభ ఆండవరే సభ ఎలా చేయపడటం స్వామి.